ఏజినకు సంగించి రాగలేదే తాసు తప్పతష్టా కనా జద అగలేస్ నరుమా ఆయం నిదా ఫజర్ ఖుదా నిజాం మహమూద్ ప్రోగ్రామ్ అషకదా మా ఉపజర్ ఖాన్ ప్రోగ్రామ్ అవురు డేరా మననస్తాసు ఖుషాల్.